0: దీనేం చేయలేదు, నువ్వు పేసేరు ఆడపారు నారే. హలో
1: హలో దిల్లియా
0: మాంగ్వానా ని మమ్ముకాసి
1: తాముకా బాపెను ని మంగసమరాయి
0: తాము కండుటోరా నాని మా పిండం చిరోంగ్వ మగపిండ జగదీను పేర కారుఫికి
1: akakapinda zvakanaka musaba tizanga tiri kubasa zvino domingo tanga tiri kubasa nyamasi akatatobva zvekubasa azvi futi
0: aiwa zvinokudzwa muwane zuva rakanaka nai
1: zvakanaka zvamaita nezvibasa
0: ndatenda atabva tasvika kumagumo kwechirongwa chekuda kuziva kuti makapinda zvakadini upera kwaro vhiki aiwa tinoshuvira kuti vhiki rino zvekare tipinde zvakanaka nai regai ndimirotora kambo kubva kuna Putu Nelson kanoti akusaya tulo.